సత్యయుగ త్రేతయుగ ద్వాపర యుగ గయో కినాలా పృథివీమా సాలనయ స్తోరాయో కైలే ఓలా కోయంతే.